0: గారే గారే
1: ధర పడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే
1: సూరకి ధర ఇన్నాయా ఇది

0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకు బట్టారే
0: గారే
1: సూర కి తరదే సూర్.